దానిని సరిపాదమా పవగరి సరి గమనికి సరి గమ పదమ అపదని సరి గది దానిని మా అపదని తగది మాధ విప్పుల్మయ్యలో తగిత తగిత దివి తగిత తగ